ఎదురు తూడుపుయ్యుండి. రాజుగారు నేను తక్కువ కాదు, తూడుపై ఉండి ఎక్కిందిలే ఆటాన్ని ఇక మీరు అప్పించమ్మా. అద్భుతం మాసేసారి అది ఉంది సార్ కదా కాదు తక్కువ కోయి రాత్రిపోయా ఉండదు రాత్ నేనే ఆగయా కాదు నేను తక్కువ తెలియా రాయది ఏ పని నాన్కే ఆగి నాన్కి రక్తి బయట రాయ కాదు కోయి మాతలో కూర్చుని పైలే దేవి పిచ్చే మేరా తల్లి ఖాయా పదోటే నాన్కి అయ్యేరా దాదా అవుతా పోయి రాయ రక్ కోన బేబీ నాన్కి తక్కువ మేరే వీరే కా సచ్చా అజ రాయ పదా బా సత్కార రాయ నే ప్యార్ దా నాన్కి కోయి మేరే తన గురు నాన్క తీసుకోవచ్చు రాయని అది ఆయని మేరే వీరి నాన్కి రాత్ ను భీకా కర్దియా కర్దియా హుణ తాం అక్కాం దా పాణీ వీ సుకదా జాందా పతా నీ హుణ తాం అక్కాం వాళ్ళ దిన కట్ జాయేగా బేబే నే కియా మేను తా రాతి సపనే కియా కి బేబే తూ చల్ తరవండి పే అసే భీ ఆ రహే పర్ అజే నహీ ఆయే రాయ నే కియా నాన్కి మే పాపీ ని పుకార్ దీ తూ అర్దాస్ కర్తే నాల్ తా ప్రామిస్ కర్తే కహే సనే కర్ తిర అర్దాస్ కీ పతా తేరే సదకే సానూ వీ దర్శనా దా జరూరత హై సతవచ బేబే కహ రాయే ఆకే కీ తకియా మాం మూదే మిల్ పయీ దీ मां की आवाज सुनी माता पिता ने नेत्र खोले की तकिया किस पुत्र ने छोड़े भी जिन्हें सुन हो साओ ता नहीं आया पर धी आ गई है आप पत्री मां धी ने दिलुगड़िया पा पा के अपना प्यार उड़े माता पिता ने किया नानकी कोई आप मेरे नानक भी सो मां जी मैं तो रात सुनने आवा माता पिता ने किया नानकी गया छोड़ा एक साल नहीं दो साल नहीं बारह साल अंदर पूछो सारे पिछले जिस लाइफ को एक पुत्र हो गए फिर बारह साल पिछले आ गए उस मां के दिन नानकी पूर्णमासी आई उड़ीक की थी नहीं आया नानक फिर अपने अपने सूत्र कटके कपड़ा बनाया कटिया ओला चोला बनाया मां भी सुंदर सी आएगा मेरा लाल मैं उन्हें गल च पावगी मेरी अखा छ चोला तैयार होया चोला पाने वाला नहीं एक चोला नहीं बारह चोले तैयार हुए नानकी फिर कर अरदास मां भी प्यार हो कि बेबे दिया भी तो बन गया बेबे भी रो अरदास कर दी बेबे नानकी वीर जी बेबे वीरों अरदास कर दी बेबे नानकी वीर जी और दर्शन तो बेबे किस तरह अरदास कर दी है इसे मां कुछ ने लिखा है